0: వాళ్ళ కన్న కుమారం నాకు గంటుటై బాణవల్ నమ్మలాన్మనాను వల్వల్ దగ్గర చేపి చెన్న కుమారు నాకు గంటుటై బాణవల్ కుమారు నాకు గంటుటై బాణవల్ దగ్గరేపి కన్న కుమారు నాకు గంటుటై బాణవల్ దగ్గరేపి కన్న కుమారు నాకు గంటుటై బాణవల్ దగ్గరేపి కన్న కుమారు నాకు గంటుటై బాణవల్ గంజి చేయబోటై చెందులే నిన్నంగో నీ గంతుడితే బొమ్మ చెప్పలై దారలే
1: గంజి చేయబోటై చెందులే బొమ్మ చెప్పలై దారలే
0: గంజి చేయబోటై చెందులే నిన్నంగో నీ గంతుడితే బొమ్మ చెప్పలై దారలే
1: గంజి చేయబోటై చెందులే నిన్నంగో నీ గంతుడితే బొమ్మ చెప్పలై దారలే
0: నిన్నంగో నీ గంటుడుటే బొమ్మ నిప్పులై దింబులి బొమ్మ నిప్పులై దింబులి బాగి కెంచెరేవుల్ నుంగి గుండె నీ చెహి ఇంగంజి చేప ఫౌము వల్ నుంగి గుండె నీ చెహి ఇంగంజి చేప ఫౌము వల్
1: నోకొందని చెహే నిన్నంజి చేబ ఫౌము వల్ నోకొందని చెహే నిన్నంజి చేబ ఫౌము వల్ నోకొందని చెహే నిన్నంజి చేబ ఫౌము వల్ నోకొందని చెహే నిన్నంజి చేబ ఫౌము వల్ నోకొందని చెహే నిన్నంజి చేబ ఫౌము వల్